0: మా కేవట పోయ దవత తోట పాలదున్నా పియమిం హామినే గెదర యానతెం బెన్నా
1: ఒబ్బ రండి సిటిన్నే
2: సుతిల కువన్ పెదలియా.

0: గుణవాలు పెద్ద తమై తాతికమై ఉంటని గుణవాలు
1: పిలి పిలి నవశివంగ పిలిచినవారు వన బంబర మలసేల పియమాయనవా
0: పిలి పిలి నవశివంగ పిలిచినవా వన బంబర మలసేల పియమాయనవా
1: శిథిల గంగా గలబసి.

నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ నవ సవ